0: వెడలాగలే యా జనాసి వెడలాగలే.
1: మహారాజ్ మహారాజ్ లోకంచ్యా తోండవర్ బోలతాయ లోకాన ఎడ్ లాగల म्हणून
2: असं काय बोलू नका महाराज अशान लोक दगडी मारत्याल.
0: तेवढंच बाकी राहिलेले
1: असू दे माझ्या महाराजांना सवय झालेली दिसती.
0: अरे वेड लागले या जना